ñamba ngala bañanga cholo paro kudagala bañanga ka jara wer bo manu am bañanga yanga kudal bañanga ba kam paro langa time after time ngana am epri jinganga manu kudal bañanga problem lang madanu nuron paro manu kudal bañanga jeno lokade man manu am chinda kala te kare ngula tanga ya pam kudal bañanga lokade mananga hk nga mada banyam ji import no ne karme yanga mele bañanga bañanga pano kale te ngula tanga sam time mat piyanga wangan ja kut mat pi really hard mada మనకు ఫ్యామిలీ కుతకల్ ప్రజల మిల్లపిని మన ఫ్రెండ్ లాంగులు మన నంబుదాంగ ఏపకంగా చిన్న కాడ లాంగ ఒడి చేంజ లాంగుల కచకన్ పని ఫేస్ వాయి ఉంగుల కలమ ప్రూఫ్ మన కలమ ఏప కుచు రిసీప్ మన ఒంకన్ జ కుతకాడ ఉటకాడ నంబుజు ఉటకాడ చోడ కుతకల్ పొంగ వంగ ముల కల కల్పకాన్ మర్పి మున్ బరా నంబు చిన్న కాడ జంగ కచకన్ బంగ చింగ్ జరమడ ఎంగ హెల్ప్ మండకు ఏపకు చెడు పరుగుచు ముల తంగ మేకింగ్ షో అంగనాయకే నంబరాకు లైక్ అంగ లుకాడి మండగా అంగ కజ కన్మ మట్పి ఊరంగ మడనే ఎంగ యుంగు నంగ మట్పి కజ కన్ పంజన మడ వాజి ముల నేరన్ మడ కజ కన్ బల కూత్ పూడి మడ ముల్లర మడ అంగ ఎవ్రీథింగ్ కుతకల్ పంగ ముల్లరంగ మనుగు నే ముల్లరాకు ముల చంబ చౌడు పరుకులం నంబజు నేర్పక మిజింగ్ చెరంగ కుజ కన్ బల చేయంబుకు అవుట్ పీపుడుకు నంబంగ మట్పి ఫేస్ థింగ్ మడగలం మిజింగ్ చెరంగ నేర్పక సోరు మెంట అంబర ప్రాబ్లం ఎంగ వంకంచకు నంబర్ ఆఫ్ ఇంగ్ జంగుల జంగ సర్వీస్ ప్రిపేర్ అకు మనగ నంబ జంగ లైక్ నెంత వేప కురంగ ఆల్ పీ పొడుకురా మురి జంగ కచప మిన్ నం ప్రాబ్లం మడగల మట్పి సర్వీస్ గనే ప్రిపేర్ అకు ఓ నంబర్ ఆఫ్ కచ కంగ డ్రై జ మూల జంగ మట్పి అంబ జ కల పెర థింగ్స్ మడ ముట్టు మనం పొడుదు మన అంబ జ చిన్న కాలేజ్ జంగుల జంగ ప్రాబ్లం యంగ కచపంగ కోసు మరల మూ ప్రాబ్లం సంగ మూలరా నంబర్ అంబ కుజనాక వంగ నంబర్ జో మన అంగ ఆద పీపుల్ లంగ కుజ కమల్ దనంగ మడరను ముళ్ళుగా ఉన్ యూ క్యాప్ ఆల్ పీపుల్ ముళ్ళ ప్రాబ్లమ్ కజల్ పల్ ముడగల కజకం అంబుచుకాంగ సర్వీస్ ప్రిపేర్ వారు నంబు కజకరం ముట్టు మనే ఎంగో ఆల్ పీపుల్ నంబుజో కజపిక వరే కళ కలకమ కాంటాక్ట్ మనగా టీమ్ అంబరా హెచ్కే కంప్లైంట్ స్కీమ్ల మన నంబర్ కరమే ఫ్రీ సర్వీస్ అంబరాజు ఎప్పకు అంబరాజు ఎంగ ఒరే కుతకంగ క్వాలిటీ కేలంగ ఎవ్రీథింగ్ అంగ సర్వీస్ ఎంగ సమ్మన్లంగ రిసీప్ మన కుతక హెచ్కే ప్రిపేర్స్ ముల్లరంగ మన ఇప్పుడు ఆస్ట్రేలియన్ కప్ మన్ లైక్ మట్పి నర్సింగ్ హోమ్స్ ఎంగ ముల మట్పి కా ప్యాకేజ్ ఎంగ సర్వీస్ ఎవ్రీథింగ్ అంబరా కమనుల్ హెచ్ఐసిసి సర్వీస్ ముల్ర మన అంబితంగ వంకంతకంగ కాయిన్ సర్వీస్ అంగ నత పర్సన్ లాంగ్ మట్పి చింతకాయలు ఏపకు సర్వీస్ అంగ కుతక మన మన చింతకాయలు ఆస్ట్రేలియన్ కప్ మన్ మన ఇంకా సర్వీస్ ప్రిపేర్ మన అంబరాడు కరగాలిందర కుమ్మన్ చేయమని ఇంకా ఔట్ పర్సన్ ఇంకా కుదరం నీరులు కుదరం కాడేయమని మన ఇంకా ప్రాబ్లమ్ ఇంకా నంబకుండా ఇంకా సర్వీస్ కానీ ప్రిపేర్ కచ్చకం నేను కంపేర్ ఇంకా ప్రాబ్లమ్ కుతకం కరమ్ ఒళ్ళు ముళ్ళది కలకం ఫేమడ కరమ్ ఇంకా ఔట్ పర్సన్ ఇంకా సర్వీస్ ప్రిపేర్ ఇంకా ఔట్ పర్సన్ ఇంకా కుదర ఇంకా కాంటాక్ట్ల జమ్ కరమ్ ముళ్ళ జ్ఞానం చెప్పంపు మనం ఓ కలకం హెల్ప్ మన నిండు చిన్న కాడ చంపుతూ ముళ్ళతో కజకం వంగమే ఇంక నెంబర్ ప్రాబ్లమే ముల కజకం నిండు చేపం మట్పి ఫోన్ అమ్మడ మట్పి కలం రాడి మనలేరమ్మడ ఓ సుడిపా అంగనే ఇంటర్ నాట్ల కలం వంగం ఓ కజన్ పా నెంబో మట్పి కాంటాక్ట్ మన కలం చేపింగ్ ఓ కప్పుకుండా నెంబర్ చెప్పుడు నేను వాణి అండ్ మట్పి నిండు కొంచెం పెరవే ముల కజకం పని కప్పుకుండా హెల్ప్ మన మన నెంబో నుల్పం ఏడమ్మరా నెంబర్ పడుచు ముల కజకం ఏడమ్మని ఏడిచ్చి మా నంబుజు చిన్న కాలేజీ కరంగ కంఫర్టబుల్ అనేక లైక్ మట్పి కజం చేపి ప్రాబ్లమ్ అంబుజు నేప కుజకం నెంబు ఏప మడని సారీ మేమ్ నెంబ కొజు ఎంగ కుజకల్ పంగ ఉరకాయ ఉరకాయ మన ఇంకా చుక్కుర ప్రతి సిరిక కంగల్ పూడి చేయమర ఎంగ వంకంత కొచ్చు నెంబు చిన్న కాయలంగ ఫ్యామిలీ మెంబర్స్ మడ ఫ్రెండ్ మడంగ ఓ అంగన కుజకల్ పంగ రిప్రజెంటేటివ్ మన ఎంగ మట్పి హెల్త్ క్లినిక్ కూడా పట్ల స్టాఫింగ్ ఓ అంక వర్క్స్ అంగ కుచకలం మడ కుచకలంగా మెల్లపి ఎంక ప్రాబ్లమ్ ఇప్పుడు లాంప్లంగ ఏపకంగ అవుట్ పీపుల్ లుకడే మండ నెంబర్ అలా కది కనిపించిన ములజు రింగ్ మన నెంబర్ నెంబ ములజు అనే హెచ్కే కంప్లైంట్ స్కీమ్ లో ములజు 1-800-550-552 అండ్ యూ కెన్ ఆల్సో అంగనే కలమ ఇంటర్నెట్లో పెండి మన నంబరాచు ములచంగా హెచ్కే కంప్లైంట్స్ .gov/.gov.au